నేత్ర సంప్రభవ జ్వాలలు ప్రసవ శరుని దహించగా తదిని కోలుపడి రతీదేవి దుఃఖితమతి రోదించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా నాథకర పంకజ భాంకృత డమరు ధ్వని వినిపించగా ప్రళయ కాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్కటుల జగిత దిక్కరుల వికృత ఘీంకృతుల